0: రేడియో పిఎఫ్ఎం 99.9 లీబ్ ఎస్ఓపూబ్ అయాస్ కోమరిసికేస్ ఒనెక్కుత్ పిఎఫ్ఎం సూర్ రేడియో పిఎఫ్ఎం పుఆ కోమ్
1: Break all the walls and build them bridges.